పదల్ పెరిగింది. అర్పణ మతృది సిఖ మనం ది నిశాని క్షల్పి సుఖ్య అభివృద్ధి కేవలం గురువు అభివృద్ధి చేలా గురువు నానక్ నామ ప్రయోగ జన్ నానక్ నామ ప్రయోగ గురు చేద్దాం జీ పలా కేవలం గురువు కా సిఖ హోవే సారా శ్రీ గురు కాపాడు సిక్ కోయి బహుత వక్ వక్ కిస్మన్ పుచ్చో శ్రీ గురు కాదు అలా కిన్నియక క్వాలిటీ అంటే వక్ వక్ సిక్ రక్షణ పుచ్చో శ్రీ గురు కాదు హే సత్గురు నచ్చవచ్చు చాలా ఏకాగ్రత లేదు.